తన నదిన తాను తన నదిన తాను తన నదిన తాను తన నదిన తాను తప్త సూర నతి నగ